భగిని మధ్య ఇప్ప విట్టుడు రంగయ్య విట్టుడు కంస ముహుర అధిక హృద్యాం కవలపడాదే సత్యం వదామి తవ సత్యమే సొల్రేం కంసా సత్య సంధోస్మి